కరా కంఫర్ట్ కి ఆపరేషన్. టాన్సిల్ ఆపరేషన్ కి ముస్లిం డాక్టర్ కురబాఫాకమే ఇబ్ను ఉఫుల్ అందలిస్ మీనా అవహారిఫోని మీలాది బారసతేగ అడ్డియ హవనారు. ఏనా వితాళు వాగుతుగా బుళియకున్ దె టాన్సిల్ గాహిఫా బేర నెరవే వరక నెరే ఏగె బుడు వకికో తూను ఆలాతకుం కణాలాని. అందల్స్ కి మషూర్ డాక్టర్ ఇకమ్ గావా ఇబ్ను జుహురు టాన్సిల్ దుళవే నేవాల్ మద్దతిఫవనికు బలిమీహా టాన్సిల్ ఆపరేషన్ కురబాఫవే. మీ బావతు ఆపరేషన్ ని ఏగె కురిం కుఫాను వాక ఫహగ కురివే. ಬಿಹೇಮಾ ಅಂಗೆನುಗೆ ಬಲಿತ ಆಪರೇಷನ್ಗೆ ಮೈದಾನುಗ ಮುಸ್ಲಿಮುನ ಮಿಫದ ಫೆಂಬರಕ ದೇವಿಫಾ ವಾಯರ್ ಅಂಗೆನುಗೆ ಬಲಿತಕ ಬಿಹೇಮುಗೆ ಆಪರೇಷನ್ ತಕಗಾವೆಸ್ ಮುಸ್ಲಿಮುನ ಕುರಿಯರುಂತಕೆ ಲಿಬಿಫಾ ವಾಂಜಿಹೇನೆ. ಸಿಸೇರಿಯನ್ ಆಪರೇಷನ್ಗೆ ಮುಸ್ಲಿಮುನ್ ದಣ್ಣಕವೆ ಎಮಿಯುಂಗು ಫೈತಕುಗ ಮಿಫದ ಆಪರೇಷನ್ ತಕ್ಕುರಾಣು ಕ್ವಿತ್ತ ಕುರಿಹುಮುನ್ ತಕ್ಕಾಫವೆ.

జమీసకున్నే నురుహముగా అంహను వార్తకు గతమకి తియబామిహున్న హలాల్ వెగిం వాకమెన్ నూనె అది ఫాళు వెగిం హురి హుతురుకం బొడు వెగిం వా ఫాఫై ఎకంబలుం గెనెస్ గన్నకంగా వన్యా మెనువి ఎకంబలున్ నత్యబామిహున్ దీఫా వా తక తీగి తెరేం బై అతులా గతమట్టక ఎకంబలున్న దతినుకురాశి అది హేవగతుగా ఎకంబలున్నాయకు ఉళేష్ త్యబామీహుం ఎకంబలున్నా నురుహుం తెరి విజ్జనమ దన్నాశ బై ఫహర త్యబామీహుం ఎచ్చక నురుహుం విదానితే అది ఎచ్చగ్గా అల్లోహ్ గినవిగింవా హేవకం లవ్వా ఫానితే.